0: ప్రముఖ ప్రౌద్యోగికీ మంచే వివాటెక్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీష్యతి. తత్ర చ స్వసంబోధనం ప్రదాస్యతి. సాయంకాలే అసౌ ఏకస్మిన్ సాముదాయిక కార్యక్రమే భారతీయ ప్రవాసిభిః సహ సంవాదం విధాస్యతి. G7 దేశైః వైశ్విక స్థిరతాయాః సురక్షా సహయోగస్య అథ సీమాపార సంఘటిత అపరాధ నివారణస్య ఉద్దేశ్యేన విభిన్నాః ప్రముఖాః ఘోషణాః విహితాః. ముఖ్య వక్తవ్యే నేతృభిః అమెరికా ఇరాన్ దేశయోర్మధ్యే సంజాతం సంధి నిశ్చయం అభినందితం. అన్య ఘోషణాపత్రే G7 దేశైః మాదక ద్రవ్యస్య అవైధ కార్యం నిరోద్ధుం సంకల్పో విహితః. అస్మిన్ అభియానే బ్రాజిల్ దక్షిణ కొరియా దేశౌ అపి సహమతిం ప్రదర్శితవంతౌ. ఫ్రాన్స్ దేశస్య ఎవియన్ నగరే చలాయమానే G7 శిఖర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వహితకారి సతత ఆర్థిక వికాసః ఇత్యాఖ్యే ముఖ్య విషయే ఆయోజితాయాం మహత్వపూర్ణ కార్యగోష్ఠ్యాం భాగం భజతే. సత్రేస్మిన్ G7 దేశాః సహభాగి రాష్ట్రాని అంతారాష్ట్రియ ముద్రా కోశస్య OECD ఇత్యస్య చ ప్రతినిధయః ఉపస్థితాః సంతి. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహ అద్యారభ్య మధ్యప్రదేశస్య ఒడిశాయాః చ పంచదివసీయాయాం యాత్రాయాం అస్తి. ప్రథమదివసే సా మధ్యప్రదేశస్య బైతూల్ నగరే ఆధ్యాత్మిక జాగృత్య జనజాతీయ సమాజస్య సశక్తీకరణ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ద్వితీయ దివసే సా ఒడిశాయాః రాయరంగపురే చికిత్సా శిబిరస్య గ్రామీణ జల ఆపూర్తి పరియోజనాయాః చ ఉద్ఘాటనం విధాస్యతి. తృతీయ దివసే రాష్ట్రపతిః ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ పహాడ్పురే కౌశల కేంద్రస్య నిరీక్షణం కరిష్యతి. సహైవ రాయరంగపురే జనసభాం చ సంబోధయిష్యతి. చతుర్థ దివసే సా జూన్ మాసస్య ఏకవింశతి దినాంకే జబలపురే అంతారాష్ట్రియ యోగ దివసోత్సవే భాగం గ్రహీష్యతి. సహైవ రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయస్య దీక్షాంత సమారోహే అధ్యక్షతాం విధాస్యతి. యాత్రాయాః చరమే సోపానే సా క్యూనో రాష్ట్రియ ఉద్యాన సహరియా జనజాతీయ సదస్యైః చీతా అన్వేషకైః చ సహ సంవాదం విధాస్యతి. సంయుక్త రాష్ట్ర సంఘస్య ఖాద్య సంస్థాభ్యాం ఖాద్య ఏవం కృషి సంఘటనేన అథ విశ్వ ఖాద్య కార్యక్రమేణ చ విజ్ఞాపితం యత్ ఆగామిషు మాసేషు యుద్ధ జలవాయు పరివర్తన ధన న్యూనతా కారణాత్ విశ్వస్య త్రయోదశ ప్రముఖ క్షేత్రేషు బుభుక్షా సంకటం అధికం గభీరం భవిష్యతి. సంయుక్త ప్రతివేదనస్యనుసారం సంప్రతి జగతి 66.2 కోటి జనాః తీవ్ర ఖాద్య సురక్షయా పీడితాః సంతి. అస్యాం సూచ్యాం సుడాన్, దక్షిణ సుడాన్, యమన్, ఫిలిస్తీన్, నైజీరియా, సోమాలియా చేత్యాదయః దేశాః అత్యధిక సంకటగ్రస్తాః సంతి. ప్రతివేదనే చింతా ప్రదర్శితా యత్ వింశతి ద్వావింశతి తః పరం మానవీయ సహాయతాయై ప్రాప్యమాణం ధనం 60% న్యూనం జాతం. WFF సంస్థాయాః కార్యవాహక నిదేశకః కార్ల్ స్కౌ మహోదయః అవోచత్ యత్ యది శీఘ్రం కిమపి కార్యాన్వయనం న క్రియతే తర్హి కోటిశః జనాః దుర్భిక్షస్య గర్తే పతిష్యంతి. హాకీ క్రీడాయాం నెదర్లాండ్ దేశస్య రైడర్రేమ్ నగరే ప్రచల్యమాణాయాః FIH ప్రో లీగ్ స్పర్ధా మాలికాయాః ద్వంద్వే భారతీయ పురుష హాకీ దళేన జర్మనీ దళం 3-1 ఇత్యాంకాంతరాలేన పరాజితం. ఇతి వార్తాః.
1: दोनशे 29.9 मीटर्स अर्थात 1305 किलोहर्ट्सवर आकाशवाणीचं हे परभणी केंद्र आहे. शुद्ध सकाळचे ठीक 7 वाजलेत. जाणून घ्या आज दिवसभरातील बहुविध कार्यक्रमांविषयी अर्थात रूपरेषा. 7:40 भावधारा हा भावगीतांचा कार्यक्रम आपण ऐकू शकाल. तत्पूर्वी 7:25 प्रायोजित कार्यक्रम दिलखुलास आम्ही मुंबई केंद्रावरून सहक्षेपित करू. 8:40 मराठी चित्रपट संगीत प्रसारित करण्यात येईल. लखलख चंदेरी हा बहारदार गीतांनी सजलेला कार्यक्रम 9:10 उर्दू कार्यक्रम आम्ही छत्रपती संभाजीनगर येथून सहक्षेपित करू. 9:35 10 वाजता आपण ऐकू शकाल मिश्र संगीत. 10:15